చెన్నై టు ధారావి టోటల్ గలిజి మచి మోదిన కానీ ఖాళీ గొలుసుడ పోల ఎన్న సీండి నాక పొంగువ ఎప్పల ఎంగల పారు ఊరుకుల్ల తారుమారు తారుమారు ఆ ఎడే